0: అస్సలాము అలైకుం. నండు కవనత్త పేరు చందా. ఈ చందా చెల్లరదు చలాలు చందత్తుకైటి ఎంద్రో లాకిట్టు లాస్ట్ అంగమే చందెల్లమంటూ పూండాడు. మెలిక్కిరి కండో తిరిగి పాతే పూండు అయితే పాతమే కర్రెల్లమారు వెలికిరి ఎందో అవులే. ఇప్ప నండ కవన చందా. చందా చందా చెంతే చందా తేడండా, చందా చందా చెంతే చందా తేడండా, చందా ఇళ్ళ చెంతు పెన్ను నోకిట్టు బుడండా, చందా ఇళ్ళ చెంతు పెన్ను నోకిట్టు బుడండా. పెన్ను మక్కదు అల్ల పడచ్చదు, పెన్ను మక్కదు అల్ల పడచ్చదు, అల్ల పడచ పడపురో నేను కోంగెట్టండా, అల్ల పడచ పడపురో నేను కోంగెట్టండా, చందా చందా చెంతు చందా తేడండా. కర్పు బెల్పు అది అల్లర పడపు, కర్పు బెర్పు అది అల్లర పడపు, అవుండో పడపులు ఎల్లో ఈకు, అవుండో పడపులు ఎల్లో ఈకు. బెల్పే బేనుంటూ నిక్కు బెలతన బేండా, బెల్పే బేను చెందటే నిక్కు బెలతన బేండా, కర్పూరు నేను కైబుడండా. చందా చందా చెంతు చంద తేడండా, చంద ఇళ్ళ చెంతు పెన్ను నోకిబుడండా. పెన్ను నోకగు నేనే పోను, పెన్ను నోకగు నేనే పోను, నోక్యో పెన్నురో పసందాకును, నోక్యో పెన్నురో పసందాకును. అవులు ఓలు ఎందుకు నిక్కు, అవులు ఓలు ఎందుకు నిక్కు, పెన్ను నోకలు నిండో హక్కు, నాలు నాలుతో దునియావులు కరుపాయంగెందు అది నిక్కు బెలిపాయంగెందు, నాలు నాలుతో దునియావులు కరుపాయంగెందు అది నిక్కు బెలిపాయంగెందు. చంద చంద చెంతు చంద తేడండా, చంద ఇళ్ళ చెంతు పెన్ను నోకిట్టు బుడండా. పెన్నురు మనసుకు దర్దాకండా, పెన్నురు మనసుకు దర్దాకండా, కన్నుర తన్నికి బలి ఆవండా, కన్నుర తన్నిగే బలి ఆవండా. నడత నోకు నేను దీనెల్లా, నడత నోకు అవులో దీనే ఎల్లా, కష్టత్తో కాసుకి కై కాటండా, కష్టత్తో కాసుకి కై కాటండా, కాసు బంగారుకి నీ భయకండా, కాసు బంగారుకి నీ భయకండా, బిర్యానీ కోలికి చలవకండా, బిర్యానీ కోలికి చలవకండా, ఆరారు పైసత్తులు నేను వెళ్ళాలావండా, ఆరారు పైసత్తులు నేను బెలియాలా వండా. చంద చంద చెంతి చంద తేడండా, చంద ఇళ్ళ చెంతి పెన్ను నోకి బుడండా. అస్సలాము అలైకుం.
1: మరి నన్ను ఇప్పుడమే చంద్రే ఊరు చుట్టుక ఎడలిట్టింగి బహుశా నీకు ఒక సందులా ఉంటున్నాను బియారికిరే. ఇది మాపులే పెంగైర ఊరు సంభాషణ. ఇన్నం చోరాయిట్లే నాను హోటల్కి పోండా చెన్నాను మాపులే అర్సత్తులు, ఇన్నం చోరాయిట్లే నాను హోటల్కి పోండా చెందాను మాపులే అర్సత్తులు. నింకెందో ఇతర తుర్తు ఒరు అంజు మినిట్ నిక్కూరు చెన్నాలు పెన్యాయి పిరిసత్తులు, నింకెందో ఇతర తుర్తు ఒరు అంజు మినిట్ నిక్కూరు చెన్నాలు పెన్యాయి పిరిసత్తులు. అంజు మినిట్లు చోరావురా కేటాను మాపులే అర్సత్తులు, అంజు మినిట్లు చోరావురా కేటాను మాపులే అర్సత్తులు. చోరాకుగల్లా తుని ఉడుకగు నానే నాను హోటల్గే బండే చిన్నాలు పెన్యాయి పిరిసత్తులు, చోరాకు గల్ల తుని ఉడుకగు నాను హోటల్గే బండే చిన్నాలు పెన్యాయి పిరిసత్తులు. ఇది నగల పిరిసత్తో కవి బిఏ మొహమ్మద్ అలీ ఎల్దే ఒక చుట్టుక నీళ్ళ సందోలుతుగాయిట్టు ఊడు నాన్ చెందరా. ఇప్ప నీళ్ళ ఎదుళ్ళు కవన మండనాకు బండయ్యమా ఒరు ఖ్యాత కవయత్రి మరియం ఇస్మాయిల్.
2: అవుండొట్ట ఇంత కనకిల్లాత తర మొదలు, అవుండొట్ట ఇంత కనకిల్లాత తర మొదలు, జకాత్ కొడుక మారే అదికెల్ల పిడిచిరు వదలు, జకాత్ కొడుక మారే అదికెల్ల పిడిచిరు వదలు. కష్టభరంబు నీ బుడండ సబరు, సుఖభరంబు నీ కాటండ కెబురు, ఎప్పత్తుకు మరందిరండ హక్కాయ కబురు, ఎప్పత్తుకు మరందిరండ హక్కాయ కబురు. కాశీ బంగారు ఎడుకిల్లేంత చందుల భారీ జోరు, కాశీ బంగారు ఎడుకిల్లని చుందంతుల్ల భారీ జోరు, తేడియంటుల్ల కిట్టింగి మయ్యా వాత్తంత్ కచలకారెబ్బరి ఒరే మూలు, తేడియంటుల్ల ಕಿಟ್ಟಿಂಗ ಮೇಯಾವತ್ತಂತ ಕಚಲಗಾರ ಬರೆಯವರೇ ಮೋಳು ದುನಿಯಾವು ಚೆಳ್ಳೆದ ನಾಲ್ ನಾಲ್ ಆರ್ಗ ಪಿಡಿ ಕಬರ್ಲೊಲ್ಲ ಹಾಲ್ ಹವಾಲು ಆರ್ಗ ಪಿಡಿ ಕಬರ್ಲೊಲ್ಲ ಹಾಲ್ ಹವಾಲು ಇನಿ ಆಯಂಗು ಆಕೋನು ನಲ್ಲೆ ಅಮಲು ಇನಿ ಆಯಂಗು ಆಕೋನು ನಲ್ಲೆ ಅಮಲು ಎತ್ತ ಬಾಟಿ ತಾರಬ್ಬೆ ಅರ್ಷರ ತನಲು ಎತ್ತ ಬಾಟಿ ತಾರಬ್ಬೆ ಅರ್ಷರ ತನಲು ನನ್ನ ಕವನತೆ ಶೀರ್ಷಿಕ ನೀ ಸೋತು ಪೋವಂಡ ತಡಿರ ರಂಗಗ ಮಂಗೈತ್ತು ಕುಡುಂಗಂಡ ಮಧುರ ಪಲ್ಕತ್ತು ನಿಂಡೆ ಮೀನಿ ಮರಕಂಡ ತಡಿರ ರಂಗಗ ಮಂಗೈತ್ತು ಕುಡುಂಗಂಡ ಮಧುರ ಪಲ್ಕತ್ತು ನಿಂಡೆ ಮೀನಿ ಮರಕಂಡ ಕೆಟ್ಟೆವಲು ಬರ್ಮ ಊಟ್ಯವಲೇ ಮರಕಂಡ ಕೆಟ್ಟೆವಲು ಬರ್ಮ ಊಟ್ಯವಲೇ ಮರಕಂಡ ಶೈತಾಂಡ ತೆರಲು ನಡಕೋಗು ಪೋವಂಡ ಶೈತಾಂಡ ತೆರಲು ನಡಕೋಗು ಪೋವಂಡ ಕುರಾಂಡೆ ಕೈ ನೀ ಎಪ್ಪತ್ತು ಗುಂಬಡಂಡ ಕುರಾಂಡೆ ಕೈ ನೀ ಎಪ್ಪತ್ತು ಗುಂಬಡಂಡ ದೀಂಡೆ ಇಜ್ಜತ್ ಎಪ್ಪತ್ತು ಗುಂ ಕಲೆಯಂಡ ದೀಂಡೆ ಇಜ್ಜತ್ ಎಪ್ಪತ್ತು ಗುಂ ಕಲೆಯಂಡ ಆರು ಸಂಪತ್ತುಗ ನೀ ಎಪ್ಪಂ ಕೈಕಂಡ ಆರು ಸಂಪತ್ತುಗ ನೀ ಎಪ್ಪಂ ಕೈಕಂಡ ನಾಲ್ ನಾಲ್ತೆ ದುನಿಯಾವಲು ನಾನು ನಂಡೆದಂತ ಆಕಂಡ ನಾಲ್ ನಾಲ್ತೆ ದುನಿಯಾವಲು ನಾನು ನಂಡೆದಂತ ಆಕಂಡ ಕಾಂಡೆ ಅಕ್ರಮ ಅನ್ಯಾಯತ್ತಗ ನೀ ಕಣ್ಣು ಮುಚ್ಚಂಡ ಕಾಂಡೆ ಅಕ್ರಮ ಅನ್ಯಾಯತ್ತಗ ನೀ ಕಣ್ಣು ಮುಚ್ಚಂಡ ಬೆಲ್ಪು ಕರ್ಪುರ ತಡಿಯುಂ ಪುಲುರ ತನಸಾವುಗುಂಡು ಅಂತ ನೆನಪುಂಡ ಬೆಲ್ಪು ಕರ್ಪುರ ತಡಿಯುಂ ಪುಲುರ ತನಸಾವುಗುಂಡು ಅಂತ ನೆನಪುಂಡ ರಾಯನಲ್ಲಾವನುಂತಾಯಂಗ್ ನೀನು ನಲ್ಲಾವನುಂತು ಹಯಲುಂಡ ರಾಯನಲ್ಲಾವನುಂತಾಯಂಗ್ ನೀನು ನಲ್ಲಾವನುಂತು ಹಯಲುಂಡ ನೀ ಬುಡ್ರೆ ದಮ್ಮುಲೇ ನೀನುಲ್ಲೇ ಅಂತ ಬಿಡಿಯುಂಡ ದಮ್ಮು ತೆಲ್ಲ ನಿಂಡಿರ್ತೆಂಗ್ ನಿಕ್ಕು ದುನಿಯಾವು ತೀಂತಂತ ಗೊಂತುಂಡ ನೀ ಬುಡ್ರೆ ದಮ್ಮುಲೇ ನೀನುಲ್ಲೇ ಅಂತ ಬಿಡಿಯುಂಡ ದಮ್ಮು ತೆಲ್ಲ ನಿಂಡಿರ್ತೆಂಗ್ ನಿಕ್ಕು ದುನಿಯಾವು ತೀಂತಂತ ಗೊತ್ತುಂಡ ದುನಿಯಾವ್ರ ಚಂದತ್ತಗ ನೀ ಸೋತು ಪೋವಂಡ ದುನಿಯಾವ್ರ ಚಂದತ್ತಗ ನೀ ಸೋತು ಪೋವಂಡ ಭಜನ್ ಚುಟ್ಕ ಪೊದ್ದರೋಡ ಸುರುಸುರು ಕಿಟ್ಟಿಯೊಂದಿಂತ ನೈಪತ್ತರ ಎರ್ಚಿರ ಸುಕ್ಕ ಪೊದ್ದರೋಡ ಸುರುಸುರು ಕಿಟ್ಟಿಯೊಂದಿಂತ ನೈಪತ್ತರ ಎರ್ಚಿರ ಸುಕ್ಕ ಇಪ್ಪ ಕಿಟ್ಟಿಯೊಂತುಂಡು ಕಂಜಿ ವನಕರೆ ಕಕ್ಕ ಇಪ್ಪ ಕಿಟ್ಟಿಯೊಂತುಂಡು ಕಂಜಿ ವನಕರೆ ಕಕ್ಕ ಉಮ್ಮ ಮಕ್ಕಗ ಕೊಡುಕರು ನೆಂಜಿರ ಪಾಲು ಉಮ್ಮ ಮಕ್ಕಗ ಕೊಡುಕರು ನೆಂಜಿರ ಪಾಲು ಮಕ್ಕ ವೈತಿ ಬೆಕ್ಕರಾರು ಉಮ್ಮರ ನೆಂಜಿಗ ಕಾಲು ಮಕ್ಕ ವೈತಿ ಬೆಕ್ಕರಾರು ಉಮ್ಮರ ನೆಂಜಿಗ ಕಾಲು ಇದುವೇ ಇಂಡತೆ ಉಮ್ಮರ ಹಾಲ್ ಹವಾಲು ಇದುವೇ ಇಂಡತೆ ಉಮ್ಮರ ಹಾಲ್ ಹವಾಲು ಜಜಾಕಲ್
1: ನಲ್ಲ ನಲ್ಲೋ ചുട്ടുകത്തിലും കവനത്തിലും നിങ്ങൾ മനസ്സിലെ ഗെന്തിരി മറിയമ്മ ഇസ്മായിൽ ഈ മകു നിങ്ങളെല്ലാരോ പുറവായിട്ട് ഞാൻ അൽബ് നിറഞ്ഞോ നന്ദി ചെന്നിട്ടുള്ള തിരിച്ചത്തോ ചെങ്ങമാരെ ഞങ്ങൾ കവികോഷ മുന്തുവരിച്ചിട്ടുള്ള നിങ്ങൾ ലാസ്റ്റത്തോളം നിന്നിട്ട് ഞങ്ങൾക്ക് സഹകാര തരണിച്ചോ വിനന്തിയും ഇതിലൊട്ട് ആക്കിയിട്ടുള്ള ഡൊംബിരവിടെ ഗോലിബാറിൽ കലാസായർ ജണ്ട് മക്ക ഡൊംബിരവിടെ ഗോലിബാറിൽ കലാസായർ ജണ്ട് മക്ക ಬೊಬ್ಬೆ ಇಟ್ಟಾರು ಅಬ್ಬ ಉಮ್ಮ ತಡೆಯೋ ತೀರಾ ಅಂತ ದುಃಖ ಬೊಬ್ಬೆ ಇಟ್ಟಾರು ಅಬ್ಬ ಉಮ್ಮ ತಡೆಯೋ ತೀರಾ ಅಂತ ದುಃಖ ಕಿಟ್ಟಿತ್ತಂಕು ಜಂಡಿಲಾಕು ಸರಕಾರತ್ವ ಪರಿಹಾರ ಕಿಟ್ಟಿತ್ತಂಕು ಜಂಡಿಲಾಕು ಸರಕಾರತ್ವ ಪರಿಹಾರ ಅಬ್ಬ ಉಮ್ಮ ಚೊಂತು ಉಮ್ಮರೊಟ್ಟು ಚೊಂತು ಮಕ್ಕ ಇಕ್ಕೋ ನಿಂತು ಇನ್ನೂ ಜಂಡಿ ಯಾರ ಅಬ್ಬ ಉಮ್ಮರೊಟ್ಟು ಚೆಂತು ಮಕ್ಕ ಇಕ್ಕೋ ನಿಂತು ಇನ್ನೂ ಜಂಡಿ ಯಾರ ಇವರು ಚುಟುಕ ಎಲ್ ಡಿ ಎಲ್ ಮೊಹಮ್ಮದ್ ಬಡ್ಡೂರ್ ಇಂಡತ ಕವಿಗೋಷ್ಠಿ ಅಧ್ಯಕ್ಷತೆ ವಹಿಸಿಯೋ ಮೊಹಮ್ಮದ್ ಬಡ್ಡೂರ್ ಎಲ್ ದಿವರು ಚುಟುಕ ನಿಂಗಲು ಎದುರು ನಾನು ಚಂದ್ರೆ ಫಿರ್ಸತ್ತೋ ಚಂಗಮಾರೆ ನಂಡ ಮಾಮಿ ಬಾರಿ ನಲ್ಲವರು ಮನಿಸ ಐಮಗು ನಂಡ ಮೇಲೆ ಬಾರೀವರು ಪಿರ್ಸ ಚೆಂತ ಮರ್ಚಿಪೋಯ ಮಾಮಿರಮೇ ನಿರ್ಚಿಟ್ಟು ನಾಲ್ಗು ಕಣ್ಣರ ತನ್ನಿ ಎಡುಕರಾಲು ಮರ್ಮೋಲು ನೀರುಳ್ಳಿ ಮುರಿಕುಂಬೋ ಇದು ಮಾಮಿ ಮರ್ಮೋಲು ಪಿರ್ಸಪ್ಪಾಡ್ರವರು ಚುಟುಕ ಖ್ಯಾತ ಕವಿ ಸಾಹಿತಿ ಮೊಹಮ್ಮದ್ ಕುಲಾಯಿ ಎಲ್ದಿಯವರು ಚುಟುಕ ನಿಂಗಲ ಸಂದೋಲ್ತು ಗಾಯಿಟ್ ಕೂಡ ಮಂಡನಾಕಿರೆ ಮುನಲ್ತೋ ಕವನ ಮಂಡನೆಗಾಯಿಟ್ಟು ನಾನು ಬಿಲ್ಚೊಂಟುಲ್ಲ ಅವರು ಹಿರಿಯ ಕವಿ ಬಾರಿ ಪೇರು ಪೋಯೋ

ఆట నాటక చెంతి చుట్టి కలిచిన్న ఆట నాటక చెంతి చుట్టి కలిచిన్న నండె దర్శకు బుడగు కేశవ నక్కు పేడిగి బన్న. ఇది నేరాయ స్టోరీ నా చెందుంటుల్లే నన్ను అనుభవంతో. నండె దర్శకు బుడగు కేశవ నక్కు పేడిగి బన్న സൗഹാർദ്ദത്തിൽ പണ്ടത്തെ നാൾ എങ്ങനെ ഇപ്പൊ എങ്ങനെ നങ്ങ ബദലായി ചെല്ലോ ഒരു വിഷയത്തിനാണ് ഈ കവന എൽ

ననదుంబగ్ ముర్కుదు పోపుండియే మాతా ముర్కుదు పోపుండియే. ఈ పదను పంతినకులు మైమ్ రామ్దాస్, సురేష్ కోట్యాన్ చిత్రాపు, రాజ్ షా అంచనే వేలు.